తగిలి తగిలి గిరిగిరి తగ తగ తగ తగ తగిన తగిన గిని గిని రే జగ జగ జగ జగ జగిన జగిన గిని గిని రే ఉరు జగ జగ ఉరు జగ జగి ఉరు తగ తగ ఉరు జగ జగి ఉరు జగ జగ ఉరు జగ